వర్షాలు ప్రేమకో మనభరి, ఉన్కై స్పర్శకో కలుదలి, అల్మల్ అల్మల్ మనభరి, ఎవటా మంచికో కొల్దొలి, అల్మల్ అల్మల్ మనభరి, ఎవటా మంచికో కొల్దొలి.